మగది గమ బదని దద మమ బద మమ గది ససరి గము మమ బద దబ మమ బద మమ బద మమ గది సరి గమ బ